అవధి వెనక అమ్మే తెలివైదు రావేదు. ఇత కల్మ ఇత కల్మ ఒబే నమ మగే ఇత కల్మ మగే నమ ఒబే నే వెనక ఆగివత్ నివి మేమన విధి వర్ణే అంద మేమన విధి వర్ణ గెన్వను హీనే అంద